0: జామోతి
1: రూప నిరాల రంగ నిరాల
0: రూప నిరాల రంగ నిరాల
1: సాగి సభ మే ఆత్మ జ్యోతి
0: సాగి సభ మే ఆత్మ జ్యోతి
1: చాహే బోలియూ వఫా అలహద్యూ
0: చాహే బోలియూ వఫా అలహద్యూ
1: చాహే బ్యో బ్యో వేష్ అసాంజో
0: చాహే బ్యో బ్యో వేష్ అసాంజో
1: ప్యారో భారత దేశ్ అసాంజో
0: ప్యారో భారత దేశ్ అసాంజో
1: సారో భారత దేశ్ అసాంజో
0: సారో భారత దేశ్ అసాంజో
2: ఇస్ గానే కి శురువాత్ ఆలాప్ సే కరెంగే ఏక్ బార్ ధూన్ సున్ లో రెడీ సూట్ దో వన్ టూ త్రీ